0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: నమస్కారం శ్రోతలారా, భారతీయ సనాతన జ్ఞాన సంపదనలు అంతర్లీనంగా ఉన్న సూత్రాలను మాతో పంచుకోటానికి ఆచార్య శ్రీ బాలకృష్ణ గారిని ఇప్పుడు సాదరంగా ఆహ్వానిద్దాం.
3: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. సకల చరాచర సృష్టికి కారణం సత్యస్వరూపుడైన బ్రహ్మ అన్నది నిర్వివాదాంశం. ఈ సృష్టి పరబ్రహ్మ కంటే వేరని అనడం అజ్ఞానం. అద్వైత జ్ఞానం ప్రకారమైన మన అనుభవం ప్రకారమైనా

0: ఈ దృశ్య మాన ప్రపంచమే పరబ్రహ్మ కాజాలదు. దీని వెనక ఉన్న పరబ్రహ్మమే అద్వితీయదు, శాశ్వతుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విభూతులను గురించి వివరించాడు. సమస్త ప్రాణుల హృదయంలో ఉన్న ప్రత్యాగాత్మ తానేనని ప్రాణుల ఆది అంతాలు, సృష్టి, స్థితి, లయలు తానేనని చెప్పాడు. ప్రతి జీవిలోనూ దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షి ఆ ప్రత్యాగాత్మ, దానినే జీవాత్మ అంటారు. జీవాత్మే పరమాత్మ అన్నది అద్వైత బోధ. జీవుడు పరమాత్మ స్థానాన్ని పొందాలంటే జీవాత్మ స్థానాన్ని చేరితే చాలు. అంతే, పంచకోశాల నుంచి తనను వేరు చేసుకుని దేహేంద్రియ మనోబుద్ధి మొదలైన వాటి సాక్షిగా ఉన్న ప్రత్యగాత్మను సాక్షాత్కరించుకోవాలి. ఆ ప్రత్యగాత్మే పరమాత్మ. ఉపనిషత్తులన్నీ ఈ సత్యాన్ని బోధిస్తున్నాయి. ప్రతి జీవిలోని భగవంతుడు పరబ్రహ్మ రూపంలో నివసిస్తున్నాడు. కనుక ఏ జీవిని అల్పుడని అనడానికి వీల్లేదు. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడున్న దృఢ విశ్వాసంతో ఏ జీవిని హింసించక పరోపకార పరాయణుడై ప్రవర్తించాలి. పరప్రాణి సేవను మాధవ సేవగా భావించాలి. సర్వత్రా భగవత్ సన్నిధానంగా భావిస్తూ ఎటువంటి పాపకర్యం చేయకుండా శ్రీ శంకర భగవత్పాదులు తెలియపరిచారు. వివేకి అయిన సాధకుడు బ్రహ్మ వస్తు స్మర్పణ మాని త్యాగవ్రతగాత్మను స్మరించాలి. బాహ్య ప్రపంచం గురించి ఆలోచనలు తిరస్కరించడం ద్వారా మనసు ప్రసన్నతను పొందుతుంది. ఈ ప్రసన్నతే పరమాత్మ దర్శనానికి దారి చూపుతుంది. 700 వెంకటరమణ గోవింద గోవింద.
1: ఆచార్య బాలకృష్ణ గారు, ఎంతో విలువైన మీ సందేశాన్ని, మీ ఆలోచనలను మా శ్రోతలతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీ ఆహ్వానాన్ని స్వీకరించి ఈ ఉదయాన్ని మీ అమూల్యమైన సందేశంతో మరింత అర్థవంతంగా చేసినందుకు మీకు మరోసారి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఇప్పుడు మా కార్యక్రమం పూర్తి అవుతున్నది. నమస్కారములు, శుభదినం.

0: इलेक्ट्रिसिटी बोर्ड की तरफ से, ये रेडियो मॉरिशस है।
1: बालानंदम बालानंदम
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. స్వాగతం. మధ్యాహ్నపు వేళ సమయం వచ్చింది మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేయడం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరి కోసం ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. ప్రతి శనివారం నాడు ఇదే సమయం ఇదే ఛానల్ మీద 45 నిమిషాలకు ప్రసారం చేస్తాం. వందన మీతో ఉంటుంది. 1 గంట దాకా వింటూ ఆనందించండి.

మన బాలానందమని తెలుగు కార్యక్రమం విశేషంగా శనివారం నాడు ఇదే సమయం ఇదే ఛానల్ మీద ప్రసారం అవుతున్నది. మన చిన్న పిల్లల కోసం విశేషంగా వీకెండ్ కదా, మంచిగా సమయం గడుపుతున్నారు. రివిజన్ స్టార్ట్ అయింది, ఆరంభించింది, ఇంకా పరీక్షలు సమీపిస్తున్నాయి. మంచిగా శ్రద్ధగా చదవండి. కొనసాగిస్తూ మన ఈ మధ్యాహ్నపు కార్యక్రమం

శ్రోతలరా, విశేషంగా ముద్దు ముద్దు పిల్లలరా, మీకు తెలిసినట్టు ఇది థర్డ్ టర్మ్ కదా. శ్రద్ధగా చదవాలి, మంచిగా చదవాలి, మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ విశేషంగా ఈ మధ్యాహ్నపు వేళ ట్యూషన్కి వెళ్తున్నారు లేదా ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చారు, మంచిగా భోజనం చేసి శురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం.

శ్రద్ధగా చదివితే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి కదా. విశేషంగా బాలానందమణి తెలుగు కార్యక్రమం మధ్యాహ్నపు వేళ 45 నిమిషాలకు ప్రసారం అవుతున్నది. మంచి మంచి పాటలతో మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు రావాలని, మంచి ఫలితాలు కూడా రావాలని కోరుకుంటూ కొనసాగిస్తూ మన కార్యక్రమం ఈ మధ్యాహ్నపు వేళ మన బాలానందం.

సంగీత ప్రియులారా, విశేషంగా మన పిల్లలారా, కొన్ని రోజుల్లో పరీక్షలు ఆరంభిస్తాయి. నిజంగా మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం విశేషంగా పరీక్షల గురించి మాట్లాడుతూ ఉంటాం. పరీక్షలు అంటే ఏమిటి? మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కదా, మీ జ్ఞానాన్ని పెంపొందించడానికి. మంచిగా చదవాలి, మంచి పుస్తకాలు చదవాలి, ఇంకా మీరు రివిజన్ ఎక్కువగా చేయాలి. అలాగే మంచి ఫలితాలు రావడానికి మంచిగా శ్రద్ధగా చదవాలి. కష్టంగా చదివి ఇదే మంచిగా అవుతుంది.

శనివారం నాడు అంటే మీరు వీకెండ్, మీకు వీకెండ్ కదా, మంచిగా సమయం గడుపుతున్నారు బంధువులతో, మిత్రులతో, తల్లిదండ్రులతో, అక్కచెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, ఎవరైనా సరే ఎవరితోనే సమయం గడుపుతున్నారు. మంచి సమయం గడపడం ఎంతో ముఖ్యమైనది. విశేషంగా మీ తీరిక సమయంలో ఏం చేస్తారు? కొంతమంది పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టం, కొంతమంది టీవీ చూడడం ఎంతో ఇష్టం, ఇంకా కొంతమంది మంచి సమయం గడపడం సముద్ర తీరంలో లేదా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తారు. మంచి సమయం, మీ తీరిక సమయం మంచిగా గడపాలి. అయితే కొనసాగిస్తూ ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం బాలానందమనే తెలుగు కార్యక్రమం.

సంగీత ప్రియులార, విశేషంగా శనివారం నాడు అంటే మీరు విశ్రాంతి తీసుకోవడం వేచి ఉంటారు. వారమంతా కష్టంగా పనిచేసి వీకెండ్ వచ్చింది విశ్రాంతి తీసుకోవడం. కానీ ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి కదా, విశేషంగా ఇతర్థం పిల్లలారా శ్రద్ధగా చదవాలి. చెప్తూనే ఉంటున్నాం, ఇది మనకే లాభం అవుతుంది.

శ్రోతలరా, విశేషంగా మన పిల్లలారా, మన ఈ మధ్యాహ్నపు వేళ మన బాలానందమని తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో నేటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఓ ఇంపైన పాటతో. వింటూ ఉండండి.

శ్రోతలారా, గోవింద అనే నామంలోని ఒక అపారమైన ఆధ్యాత్మిక ఆనందం ఉంది. శ్రీ వెంకటేశ్వరుని నామాన్ని భక్తితో స్మరిస్తే మనస్సుకు ధైర్యం, ప్రశాంతత కలుగుతాయి. గోవింద నామస్మరణంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

వ్రతం అంటే ఆహార నియమం మాత్రమే కాదు, మన ఆలోచనలను పవిత్రంగా ఉంచడం, కోపాన్ని తగ్గించుకోవడం, ఇతరులకు మంచి చేయడం కూడా వ్రతంలో భాగమే. నియమంతో పాటు భక్తి ఉంటే ఆ ఆచరణ మరింత అర్థవంతమవుతుంది.

తిరుమల కొండలను తలచుకున్న శ్రీహరి దివ్య రూపాన్ని స్మరించుకున్న భక్తుని హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఓం నమో వెంకటేశాయ అంటూ ఆ శ్రీనివాసుని ఆశీస్సులను కోరుకుందాం. శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెల్లమ్మగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.